దేవి. సౌ గ్రామ్ లోహెడి, జిల్లా మహోబా, బుందేల్ఖండ్ యూపీసీ. జయపాల్ యాదవ్, ఇంద్రపాల్ యాదవ్, రాఘవేంద్ర, అరవింద్, రాగిణి, రియా, రేణు, దివ్యాంశి, ఆరాధన, రోనిక యాదవ్, చంద్రేష్, గోహల్, సునీల్, పాఠక్. శ్రోతా, ఆప్ సభీ కి ఇన్స్టా ఫర్మాయిష్ పర్ హమ్ ఆప్కో సున్వా రహే హైం ఫిల్మ్ షోర్ కా గీత్. ఆవాజే హై లతా మంగేష్కర్ ఔర్ ముకేష్ కీ. శబ్ద రచనా సంతోష్ ఆనంద్ కీ హై ఔర్ సంగీత్ నిర్దేశన్ లక్ష్మీకాంత్ ప్యారే లాల్ కా హై. తో ఆయే సున్తే హై ఆప్కీ పహలీ ఇన్స్టా ఫర్మాయిష్.